కృష్ణ దామోదరం వామహరి శ్రీధరం మాధవం గోపికా వల్లవం జానకీ నాయకం శ్రీరామచంద్రం భజే రాధికా శ్రీకృష్ణ చంద్రం.